హరిత్యాయ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ చ హరిత్యాయ హరిత్యాయ చ నమో నమశ్చ హరిత్యాయ హరి